సర్వరంగే ద్రవంగీ అనంగే నమో దేవజీ మంగమో బిద్విద్యాఖ్యజయపిజే సమస్తం ప్రసిద్ధే కృపాలం స్వరూపే కుకర్మ ప్రణాశం సదా సర్వదారిద సిద్ధం నివాసీ చర్పట్ శాంత్వ ప్రసాద అమృత కర్మే అమృత ధర్మే అకల్ జోగే చల్ భోగే చల్ రాజే అటల్ సాజే అకల్ ధర్మం అలఖ కర్మం సర్వం దాత సర్వం జ్ఞాత సర్వం భాన్యే సర్వం మాన్యే సర్వం ప్రాణం సర్వం త్రాణం సర్వం భోక్త సర్వం నియుక్త సర్వం దేవం సర్వం పేవం సర్వం కాలే సర్వం పాలే ఉరువాల్ చంత్వ ప్రసాద్ ఆద్ రూప అనాద్ మూర్త జీవన్ పురుఖ అపార సర్వమాన్ త్రిమాన్ దేవ పేవే ఆదోదార సర్వ పాలక సర్వ కాలక సర్వ కోపన కాల జత్ర తత్ర విరాజ హే అవధూత రూప నిశాల నామ ఠామ నా జాత జాకర రూప రంగ నరేఖ ఆద్ పురుఖ ఉదార మూర్త అజోన ఆదశేక్ ਜਾਕਰ ਰੂਪ ਰੇਖ ਨਾਰਾਗ ਜਤਰ ਤਤਰ ਦਸਾ ਵਿਸਾ ਹੋਏ ਫੈਲਿਓ ਅਨੁਰਾਗ ਨਾਮ ਕਾਮ ਵਿਹੀਨ ਪੇਖਤ ਧਾਮ ਹੂੰ ਨਹਿ ਜਾਹਿ ਸਰਵ ਮਨ ਸਰਵਤਰ ਮਨ ਸਦੈ ਮਨ ਤਤਾ ਏਕ ਮੂਰਤ ਅਨੇਕ ਦਰਸ਼ਨ ਕੀਨ ਰੂਪ ਅਨੇਕ ਖੇਲ ਖੇਲ ਅਖੇਲ ਖੇਲ ਨੇ ਅੰਤ ਕੋ ਫਿਰ ਏਕ ਦੇ ਭੇਵ ਨਾ ਜਾਣੇ ਜੇ ਬੇਦ ਔਰ ਕਤੇ ਰੂਪ ਰੰਗ ਨਾ ਜਾਤ ਪਾਤ ਸੋ ਜਾਣੇ ਕੇ ਜੇ ਤਾਤ ਮਾਤ ਨਾ ਜਾਤ ਜਾਕਰ ਜਨਮ ਮਨ ਵਿਹੀਨ ਚੱਕਰ ਬੱਕਰ ਫਿਰੈ।